0: లుక్కయ్యా మారే విడని ఊని దొక్కి వాడే మడ మెమరీ లొస్కీల
1: మెమరీ లొస్ కోర్ ది డాక్టర్ యాదు సున్నది
2: తియాగన్న
3: Evening drive with Chamit and Charu.
4: Sama anugrahaya.
3: Rasayenut ihala. Gunayenut ihala. Vijaya Tose Mishranaya.
5: Vijaya Products. Ape rasaya rate semata. Rhythm. Vibe. Beat. Ekata mix winner.